0: హైదరాబాదు హల్వా ఒంటికి సలవా.
1: శహబాష్, నీకు అన్ని తెలుసే.
0: నువ్వు చూసే చూపులకు

0: తేగి కడని భేటి వేసేస్తాని నిన్ను వదలి పోలేనే అల్కణమి నాన్న బయల్ కుంతివిని నన్నొడకిల్వా
1: సై నోడ్తిని నాన్ కన్నడ కారిగ యావేన్ మంగళూరు బోండా హుబ్బళ్ళి ఫేడా మైసూర్ పాక్ పకోడా తింటవ గండర గండ బిట్టవ హుట్టి.